శ్రీ పరమాత్మనే నమః. శ్రీ మౌల కాళికా దేవే నమః. విదిదామ సమప్రభా మృగపతి సందర్శితామీశణాం కన్యాభిః కరవాల ఖేట విలస దస్తావిరా సేవితాం హస్తే సకృగదా శిఖేట విశికా చాపం గుణం తర్జనీం విభ్రాణామనలాతికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. దేవి భగవతీ మౌల కాళికాకు చరణ హార్దిక నమన్. తపైంకు అంతర్యామిమా విద్యమాన ఆత్మస్వరూపీ పరమాత్మలై నమస్కార్. మధ్య నేపాలకు ఉత్కృష్ట సామూదాయిక రేడియో విజయ ఎఫ్ఎం 101.6 ప్రభాతకాలీన ప్రస్తుతి కార్యక్రమ ఆరాధనమా తపలా హార్దిక స్వాగత గర్దుచు. మ కృష్ణమణి ప్రవిధి సంయోజన మిత్ర రాజేంద్రకా సాథమా ఆజకు యో సుఖద వసైమా తపై హామీ ఈ దివ్య యాత్ర గరిరహెకా చౌ. ధార్మిక సేవా సమితి మౌలకాళిక మందిరకు సహయాత్ర ఏవం సహయోగమా సంచాలిత ఇస్ కార్యక్రమలై యహలే ప్రతిదిన దిన యో శుభ బిహానికు 5 బజేదేఖి సుందే అవును భయకు చ. ఆంస కార్యక్రమకు శ్రీ గణేశ గారు ఆజకు పంచాంగ సంఘర్ష సంబంధ జానకారి బాట ఆజ మితి 2083 సాల్ శ్రావణ 17 గతి ఐతవార్ తదనిసార్ ఆగస్ట్ 2 తారీఖ్ సన్ 2000